0: దూత ప్రచండ మితగత
1: ఆలస్యకాలం దృశ్యతరం సర్వాపరణ అండన్ బాడ్డై
0: చాచరి శాంతవ ప్రసాద
1: సుగంధి ముకంది ఉదారియ పారి
0: హరియం హరియం నామే అకామే పుచంగ ప్రయాత
1: శత చక్ర కాత చత చక్ర హార్త చత చక్ర దాని చత చక్ర జాని
0: చతర్ చక్ర వర్తి చతర్ చక్ర పర్తి చతర్ చక్ర పాలే చతర్ చక్ర
1: చతర్ చక్ర పాస చత చక్ర వాస చత చక్ర మానే చతర్ చక్ర దాని ఆయ
0: చాచరి
1: నా సుత్ర మిత్ర పరమ పితర నా పుత్ర మిత్ర పరి పవిత్ర
0: భగవతి
1: ప్రసాద పిస కే ఆగంజ కర్మ కే పంజ పరమ
0: కేరాజన్
1: ప్రభావ ధర్మ తు జ అశోక భరణ సర్వా భరణ
0: జగతం కృతి హై కే శత్రు క్షత్రి హై కే బ్రహ్మ స్వరూప కే అనుభవ
1: రాద జీవ కే ఆప పీవంగ చిత్ర బిహీన కే కదీన
0: రోజీ రజా కే రహీ మేరే హా కే కే పాక భై భై కే కే బోల
1: యా పురుగ నాయక శాహన శాయ కారణ కునంద గురు జీ దహంద హై
0: కే అర్జ కే రహీ మే కే కర్మం కరీ మే కే సర్వం కలి హై కే సర్వం
1: సర్వత్ర మాన కే సర్వత్ర దాన కే సర్వత్ర గౌణ కే సర్వత్ర పౌణ
0: సర్వత్ర దేశ కే సర్వత్ర పేశ కే సర్వత్ర రాజ కే సర్వత్ర
1: కే సర్వత్ర దీన కే సర్వత్ర లీన కే సర్వత్ర జాహు కే సర్వత్ర పాహు
0: కే సర్వత్ర